అందరికీ ఆదరమైన స్వాగతము. యు ఆర్ లిస్నింగ్ టు సంగీత నిలయము, యువర్ గేట్వే టు ద లాంగ్వేజ్ కల్చర్ అండ్ సోల్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. స్టే ట్యూన్ ఫర్ స్పెషల్ బ్లెండ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ మ్యూజికల్ అప్రిసియేషన్. ఆఫ్ కోర్స్ టుడేస్ మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే, ఐ మస్ట్ టెల్ యూ, ఇస్ బేస్డ్ ఆన్ అన్ అప్కమింగ్ ఫెస్టివల్. సో ఇఫ్ యూ థింక్ you know what it is, send me your answer straight away 0716137803. munduga 6 gantla 12 nimishaliki mana telugu bhasha paatam, taruvata 6 gantla 40 nimishaliki telugu paata artham oka vishleshana manamu chestamu. భాషను నేర్చుకుంటూ పాటను ఆస్వాదిస్తూ ఒక అందమైన ప్రయాణం ప్రారంభిద్దామా? ఇది మీ సంగీత నిలయము, నేను మీ అర్చన శ్రీధర్ని. మాధవ పంచకం గీతంలో శ్రీకృష్ణుని ఒక దివ్య సౌందర్యము, కరుణ, భక్తులకు ఆయన ఆనందం ఎంతో హృదయపూర్వకంగా ప్రతిఫలిస్తుంది. సూర్యగాయత్రి మరియు బృందం ఆలపించిన ఈ కృతి భక్తిని, హృదయాన్ని, మాధవుని, ఇవన్నిటినీ మనకి ఒక ప్రశాంతతో, ఎంతో అద్భుతంగా, భక్తితో, ఆత్మీయకంగా నింపుతుంది మన మనస్సును. సో ఇప్పుడు మనము విందాము మాధవ పంచకం.

Recently released by Surya Gayatri and group, Madhava Panchakam is a devotional composition of Utkada Venkatakavi, presented with a serene melody and a very, very rich Carnatic musical texture. The ensemble rendition, supported by traditional instrumentation like you just heard in the fag end of the song, it was the Nadaswaram, of course, along with many other traditional instruments there. These beautifully highlight the lyrical grandeur of the composition while creating an atmosphere of total spiritual reflection, musical and language elegance. Well, that is what we try to do here week after week on Sangeetha Nilayamu. Malli nenu mee munduku vastunnanu oka konchemu ala atu velli. So ekkadiki vellandi mana prayanamlo naa jathalo ikkade undani mana Lotus FM antartarangal dwara. అందరికీ మరొకసారి ఆదరమైన ఆదరమైన స్వాగతము. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము, యూ హోమ్ ఫర్ తెలుగు లాంగ్వేజ్, కల్చర్ అండ్ తెలుగు మెలడీ. వెల్ ఇట్ ఈస్ 12 minutes past 6 o'clock అండ్ ఐమ్ సో డిలైటెడ్ టు హ్యావ్ యూ విత్ మీ. మళ్ళీ స్వాగతం అందరికీ మన సంగీత నిలయం తెలుగు భాషా కార్యక్రమానికి. సంగీత సౌరభాన్ని ఆస్వాదించడానికి మీరు మాతో ఉన్నందుకు నాకే చాలా ఆనందంగా ఉంటుంది. సంగీత నిలయంతో కలిసి ఈ అందమైన ప్రయాణాన్ని మనము ముందు సాగిద్దాము. అబి బ్యాక్ విత్ యు ఇన్ ఏ షార్ట్ వైల్.

అందరికీ మరొకసారి ఆదరమైన స్వాగతము. నమస్కారం శ్రోతులారా. గణేష చతుర్థి పండుగ సమీపిస్తున్న సందర్భంగా ఈరోజు మన తెలుగు భాషా పాఠంలో ఈ పండుగ సంబంధించిన ఒక ప్రముఖమైన పదాన్ని మనము నేర్చుకుందాము. అండ్ జస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ది షో, ఐ డిడ్ ఆస్క్ ఇఫ్ యూ డూ నో వాట్ ఈస్ ద వర్డ్ ఐఎమ్ గోయింగ్ టు బి టీచింగ్ to you in our Telugu language lesson. And congratulations, Molly, you really, really got it right. You said Vinayaka Chavithi, and I will accept that, but it is actually Chaturthi that we will be discussing about, but it means the same. Chavithi, Chaturthi, Rindu, they are equivalent words. So Chaturthi yokka పదము, ఈ పదం గురించి మనము ఈరోజు నేర్చుకుందాము మన తెలుగు పాఠంలో. అండ్ మన మాయాజాల పదం ఇస్ చతుర్థి. సో లెట్స్ లుక్ యాట్ ది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ దిస్ వర్డ్ చతుర్థి. చ, దట్ ఈస్ ద ఫస్ట్ సిలబుల్ చ, అండ్ యూ విల్ ప్రొనౌన్స్ ఇట్ విత్ అ వెరీ సాఫ్ట్ ఎంఫసిస్. చ అంటే మనము ఎలా ఇంగ్లీష్లో చేర్ అంటాము కదా, అలానే బట్ వెరీ వెరీ సాఫ్ట్. సో చ తుర్, తుర్ తుర్ అంటే తూర్దాలు అంటాము మనము, యా, ఆ టర్మరిక్ అలా అంటాం కదా. సో చతుర్ థీ, థీ అంటే మనకి చాలా స్ట్రెస్ ఉంది ఈ ఒక్క సిలబుల్లో. థీ, యూ హ్యావ్ టు ఎంఫసైజ్ థీ. That's how you emphasize it, and together then it will form the word chaturthi, chaturthi. I've noticed a lot of times when people want to say this word, they say chaturthi. That is not right. It is chaturthi. There's no the sound anywhere in this particular word. It is chaturthi, okay? That is how you pronounce it. So if you say it maybe 3 times, 5 times or 10 times, you will ace this pronunciation. Chaturthi mana ee roju padamu. So literally chaturthi ante chandramasamlo nalugova tithi. So it is the 4th tithi or in the lunar calendar. Well, that is what it is. It is chaturthi today. Let's look at some of the synonyms of this particular word. Chaturthi ante manaki nalugova tithi, 4th tithi kada. So it is 4, right? So nalugova tithi ani kuda manamu cheppochu, ledha తిథి విశేషం అని కూడా చెప్పొచ్చు. సో దీస్ ఆర్ ఈక్వలెన్స్ ఆర్ సినోనిమ్స్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్ చతుర్థి. ఇఫ్ యూ రియలీ లుక్ యాట్ ది యాంటనిమ్, విపరీత పదం, యాంటనిమ్ ఓ విరుద్ధ పదం మీరు చూస్తే, బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ సమ్ పర్టిక్యులర్ డే, యూ వుడ్ దెన్ ట్రై టు సే ది యాంటనిమ్ వుడ్ బి పౌర్ణిమ, బికాస్ పౌర్ణిమ ఇస్ లైక్ అ 15-day క్యాలెండర్. సో ఇన్ అ మంత్ 15 days అండ్ 15 days, సో 15-day క్యాలెండర్ యూ కుడ్ ప్రాబ్లీ సే పౌర్ణిమ. డూ రిమెంబర్ దిస్ నో ఈక్వలెంట్ యాంటనిమ్ టు దిస్ పర్టిక్యులర్ వర్డ్, బట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ హౌ ఇట్ ఇస్ సెడ్ యూ కెన్ దెన్ అరైవ్ అట్ దిస్ యాంటనిమ్. లెట్స్ లుక్ ఎట్ హౌ యూ కుడ్ యూస్ చతుర్థి in 5 simple sentences. ఈ చతుర్థి రోజున మేము వినాయకుడిని పూజిస్తాము. On this day of Chaturthi, we will be praying to Lord Vinayaka. గణేష చతుర్థి మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. The auspicious occasion of Ganesh Chaturthi is very important in our family. చతుర్థి సందర్భంగా పిల్లలు మట్టి వినాయకులను తయారు చేశారు. ఆన్ ది ఒకేషన్ ఆఫ్ చతుర్థి, ది చిల్డ్రన్ హ్యావ్ ప్రిపేర్డ్ అన్ ఐడల్ విత్ మడ్ ఆర్ సోయిల్ ఆఫ్ లార్డ్ గణేష. ప్రతి సంవత్సరం చతుర్థి పండుగను ఆనందంగా జరుపుకుంటాము. ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేట్ చతుర్థి విత్ హ్యాపీనెస్. ఈసారి చతుర్థి కోసం ఇంటిని అందంగా అలంకరించాము. దిస్ ఇయర్ వీ హ్యావ్ డెకొరేటెడ్ ది హౌస్ ఆన్ ది ఒకేషన్ ఆఫ్ చతుర్థి. ఈ గణేష చతుర్థి సందర్భంగా మీకందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా జ్ఞానం, ఆనందం
ఐశ్వర్యం ప్రసాదించాలి అని నేను కోరుకుంటున్నాను. తెలుగు నేర్చుకోండి, మరి తెలుగు మాధుర్యాన్ని కూడా అలాగే ఆస్వాదించుకుంటూ మీరు వినాయక చవితి ఈ ఒక్క ఫెస్టివల్ ఏమంటాం మనము, దాన్ని జరుపుకోండి. రైట్, దట్ వాజ్ ది మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే, చతుర్థి. అండ్ ఇఫ్ యూ డూ నో ద ప్రొనౌన్సియేషన్, సెండ్ మీ షార్ట్ అండ్ స్వీట్ వాయిస్ నోట్, చతుర్థి 10 seconds or less, 0716137803. లేదా మీరు ఒక సందేశం కూడా నాకు పంపేయచ్చు, నేను కాస్తూ ఉంటాను. రైట్, దట్ వాజ్ ది మ్యాజిక్ లెసన్ ఆఫ్ ద డే. స్టే ట్యూన్డ్.

అందరికి మరొకసారి ఆదరమైన స్వాగతము. వి జస్ట్ లెర్న్డ్ దట్ వర్డ్ చతుర్థి, గణేష చతుర్థి అని ఏమంటాము. ఆ ఒక్క పదాన్ని, మాయాజాల పదాన్ని మనము ఈరోజు నేర్చుకున్నాము. సో ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్ దట్ లెసన్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ లిసన్ టు ద ప్రొనౌన్సియేషన్, ద యాంటనిమ్స్, సినోనిమ్స్, ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ లాగ్ ఆన్ టు www.lotusfm.co.za, క్లిక్ ఆన్ ద పాడ్కాస్ట్ ట్యాబ్ అండ్ యూ క్యాన్ దెన్ లిసన్ టు ఆల్ ఆఫ్ దీస్ పర్టిక్యులర్ లెసన్స్. All of the features also aired on Lotus FM. You can share them with friends and family equally well. Let's now enjoy the infectious energy of a folk song. And today's song is titled Duggu Duggu. Sounds funny, isn't it? But it's a very, very sweet song. Duggu Duggu Patalo Telangana Janapada Jeevana Shaili Utsaham Dinanni Pratibimbinche Oka Janapada Pata. So let's take a listen to Duggu Duggu.

మరొకసారి ఆదరమైన స్వాగతం అందరికీ. నేను మీ అర్చన శ్రీధర్ని. మీరు వింటున్నారు సంగీత నిలయం అనే తెలుగు భాషా కార్యక్రమం. ఈ కార్యక్రమం మనం మీకోసంగా మన లోటస్ ఎఫ్ఎం అంతర్తరంగాల ద్వారా మీ ఇంటికి మీ హృదయానికి ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, ఆస్వాదం తీసుకురాని అనే చిన్న ఉద్దేశంతో ప్రస్తుత పడించే తెలుగు భాష కార్యక్రమము. ఆఫ్ కోర్స్ ఇఫ్ యు ట్యూన్ ఇన్ జస్ట్ నౌ, ఇట్స్ 25 minutes past 6 o'clock. వీ జస్ట్ ఫినిష్డ్ అవర్ తెలుగు లాంగ్వేజ్ లెసన్ అండ్ ఇఫ్ యూ వాంట్ టేక్ అ రీ లెసన్ టు ఇట్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో ఆన్ టు ద పాడ్కాస్ట్ పేజ్ ఆఫ్ www.lotusfm.co.za అండ్ యూ కెన్ టేక్ అ లెసన్ టు ఆల్ ఆఫ్ ద లెసన్స్. దే ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లైక్ వైజ్. ఆల్రైట్, సో ఇఫ్ యూ డూ నో ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ టుడేస్ మ్యాజిక్ వర్డ్ ఆఫ్ ద డే, విచ్ ఇస్ Chaturthi, then send me a short and sweet voice note. Of course, all your messages are welcome. I will read a few messages at about 10 minutes to the top of the hour. It's really your messages that make this program so warm and so wonderful, right? It is time now to listen to a sthaniya kalavidaloka gunthulo oka andamaina paata vindamu. Mariyu ee roju manamu vindamu Leon Ramsamy paata Amma vandina vantalu ento ruchira.

మా వండిన వంటలు సో బ్యూటిఫుల్ డే. ఎంతో రుచిర మీన్స్ ఇట్ ఈస్ సో టేస్టీ. ఎంతో అంటే సో సో సో టేస్టీ, యు నో దట్ ఇన్ఫినిటివ్ దట్ యు సే, సో సో సో టేస్టీ, వెరీ టేస్టీ. వెల్ దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ దట్ సాంగ్, అమ్మ వండిన వంట ఎంతో ఎంతో రుచిరా. వెల్ దోస్ లోకల్ మెలడీస్ రియలీ క్రియేట్ ఎ స్టర్ హియర్ ఆన్ లోటస్ ఎఫ్ఎం సంగీత నిలయము. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ సచ్ మెలడీస్ అండ్ మచ్ మోర్.

ఆదరమైన స్వాగతం అందరికీ. ఇది సంగీత నిలయమనే తెలుగు భాషా కార్యక్రమం. ఇప్పుడు మనము మీకోసంగా తీసుకొస్తున్నాము ఒక తెలుగు సినీ సంగీత స్వర్ణ యుగంలోని మమ్మల్ని ఒక మరచేలాగా తీసుకువెళుతూ మనస్సులను హత్తుకునే ఒక అద్భుతమైన గీతాన్ని మనము ఇప్పుడు ఆస్వాదించబోతున్నాము. తెలుగు భాష అందాన్ని, సంగీత మాధుర్యాన్ని కలగలిసిన చిరస్మరణీయ గీతం ఇది. దీని శీర్షిక పాడన తేనుగ పాట. పాడన తేనుగ పాట అంటే కెన్ ఐ సింగ్ అ వెరీ వెరీ స్వీట్ song, and because Telugu is so sweet, it is so melodious. Padana tenuga pata ani adugutunnaru. Evaru adugutunnaru ante America ammai ane chalana chitram nundi ee okka pata mana P Sushila garu padaru. Ippudu meeru vinipothunnaru Padana tenuga pata.

వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. తెలుగు సినీ సంగీతం ప్రపంచంలో 80వ దశక మరియు దాన్ని పట్టి దాని తర్వాత బిట్వీన్ ద 80s to 2000s వరకు మనకి చాలా నచ్చిన పాటలు ఉన్నాయి. ఇప్పటికీ శ్రోతృల హృదయాల్లో ఈ ప్రత్యేక స్థానాన్ని నిలబట్టాయి ఈ పాటలు. కాలం మారిన మంచి స్వరాలు మరియు హృదయానికి ఒక మంచి సాహిత్యము, మంచి సంగీతము తీసుకువచ్చే ఈ పాటలు ఎప్పటికూ మన మనస్సులో ఉండిపోతాయి. అలాంటిదే ఒక్క పాట ఈరోజు మీరు వినిపోతున్నారు. ఇది చాలా పాతది కాదు, చాలా కొత్తది కాదు, కానీ హేమచంద్ర గారి గొంతులో ఈ పాట ఇప్పుడు మీరు వినిపోతున్నారు. ఆఫ్ కోర్స్ ద సాంగ్ ఈజ్ టైటిల్డ్ తారా అండ్ ఇట్స్ గాట్ అ వెరీ ఫీల్ గుడ్ వైబ్ టు ఇట్ అండ్ యూ మైట్ ఆల్సో వాంట్ టు పుట్ ఇట్ ఆన్ లూప్ యాజ్ వెల్. సో లెట్స్ సీ వాట్ యూ ఫీల్ అబౌట్ ఇట్. దిస్ ఈజ్ రిమెంబర్ ఫ్రమ్ ఏ మ్యూజిక్ వీడియో. ఇట్ డజన్ బిలాంగ్ టు ఎనీ మూవీ ఆర్ ఎనీ సచ్, బట్ ఇట్ ఈజ్ ఏ music video song. So I really hope that you enjoy all these songs that we bring to you on Sangeetha Nilayamu. The song is titled Tara and the lyrics are by Rakindu Mouli. The music is composed here by Harikant Gungugamari.

0: Lyrics use beautiful imagery such as riding a gentle breeze, being held captive by smiles, or to express the freedom, innocence, and wonder of young love. It is less about a destination and more about the joy of experiencing life together. Jatha jathaga ila manamu life gadichukochu ane oka feeling unde paatadi, and that was Sayare on the airwaves of Lotus FM. Stay tuned.
1: Share the experience, a feeling you will treasure.
0: Adaramaina swagatamu. ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి మన ప్రోగ్రామ్ సంగీత నిలయానికి. సో వీ విల్ హ్యావ్ టు కీప్ ఇట్ రియలీ ఫాస్ట్ అండ్ క్రిస్ప్ టుడే. అండ్ ఇప్పుడు మన టైం వచ్చి ట్రెండింగ్ సాంగ్ ఏమంటాం మనము, టు బ్రింగ్ దట్ టు యూ. అండ్ టుడేస్ ట్రెండింగ్ సాంగ్ ఈస్ టైటిల్డ్ నీ వెనకే. సో ఐ వాంట్ యూ టు టేక్ అ లిసన్ టు ఇట్. ఇన్ ద మీన్ వైల్, ఇఫ్ యూ డూ హ్యావ్ ఎ మెసేజ్, సెండ్ దెమ్ త్రూ యాజ్ వెల్. 0916137803 ఈ నెంబర్ ద్వారా నాకు ఇప్పుడే పంపేయండి. టెల్ దెన్ keep listening to this Nee Venake song, and it is trending, and I'll tell you why the song is exactly trending.